మరి నిగమరి తని బమరి నిగమరి సరి మదని ఆనందం ఆనందానందం జగదానందం సంగీతం ఆనందం ఆనందానందం జగదానందం సంగీతం.